ప్రచర్కులు చేతన చింతన ఉపస్థాపన కరిచిలే డాక్టర్ శాంతనుకుమార్ రథ ఆకాశవాణి భవని పట్టణ ప్రభతి కార్యక్రమ సుణంతు అతిబడి జగన్నాథ స్పిరచిత శ్రీమద్ భాగవత్.

ఇతర సులంతో కథ చిత్ర మేనే ప్యార్ గారు గైచంతి లతా మంగేష్కర్ గీత ఆసాద్ భోపాలి సంగీత రామ్ లక్ష్మణ్.